తురద జదు బాద్ కుండే పై హాథీ ని మొహావత్ ను థల్లే సుట్టియా ਸਿਪਾਹੀਆਂ ਨੂੰ ਲਤਾੜਦਾ ਜੰਗਲ।